ందకనే నా పాయి అనగపగద బంధాన్ని అధికారాచరణ కమల హృదయ సుమిర సద్బలి హరే సద్గురి అప్పనే నానక ప్రసాద దశ ప్రభు జపనే ఏ హోర్రత్ పావే జన కోయే అమృత పీ వే అమృ సోయే స్పృక నాయి కదే బినాకేమన్ ప్రకట గుంత ఆఠ పేర హరకా నామ లే సచివ దే సేవ కో దే మో మాయా కే సంగ నా లే మన మే రాఖే హర హర ఏక అంధకార దీపక ప్రకాశ నానక పరమ దుఃఖ తే నాసే తప్ తుమాయ టాండ వరతాయ నంద పియా దుఃఖ నాఠే పాయి జనమరణ కే మిటయాన్ దేశే సాధు కే పూర్ణ ఉపదేశే పౌచుకా నిర్పోయ బసే సుగల్ బ్యాల్ మంత ఖే నసాయ జస్కా సాధన కృపా తారి సా సంజమ్ నా మురారి తృపాయ చూకే ప్రమ గమన్ సున్ నానక హర హర జస్ సర్వన్ నిర్గుణాప్సర్గన్ పియో ఏకలా తార్జన్ సగలీ మోయి అప్నే చిర ప్రభా బనాయ అప్నీ కీమతి ఆపే పాయ అర్బందు జనాయి కోయ సర్వ నిరంతర కుసోయ ఓద్ పోద్రవ్యారూపరాంగ ప్రకాశాద్ కే సంగరచనా